శనుకూరి భరతనారదం పదార్థ వసాది పర్యటన వాణి గుణి లాగే తిన్నస్తే